వినాయసాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మద్ వరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం దివినేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ సతీయాజ్ఞ విభూషితాయ